0: గారే గారే
1: నరబడ
0: గారే గారే
1: సూర్య బదల
0: గారే గారే
1: అమ్మక బట్ల
0: గారే
1: సూర్యకి ధర దీనే ఎన్నాయో
0: ఎక్క చతుర నార అమ్మ చూడగలండి.